సరిగా ఉదయం వేళ 8 గంటలైంది శ్రోతలకు శుభోదయం నమస్కారం మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం మళ్ళీ వచ్చింది ఉదయపు వేళ 8 నుంచి 9 దాకా మన కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉంటున్నాం ఎస్ ఆన్ 94.6 98.2 MHz అలవాటు ప్రకారంగా 94.95 98.2 MHz మీద ఉదయపు వేళ కార్యక్రమం ప్రసారం అవుతున్నది Yes, indeed, మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం ఆ మాటలోనే తొలి ఉంది కదా అయితే టాలీవుడ్ నుంచి మంచి సినీ పాటలతో ప్రసారం అవుతూ ఉంటున్నది అలవాటు ప్రకారంగా శనివారం నాడు మొట్టమొదటి పాట మన స్వామి వారికి అంకితం చేస్తాం శనివారం నాడు అంటే స్వామి వారికి పవిత్రమైన రోజు ఇష్టమైన రోజు అయితే పదండి శ్రోతలరా విదౌట్ ఫర్గెటింగ్ యువర్ మెసేజెస్ ఆన్ 5768 9 07 5 7 6 8 8 9 07 స్టే ట్యూన్ మన కార్యక్రమం ఇందానికి 8 నుంచి 9 దాకా విత్ యువర్ జీ వందన ఫ్రమ్ 8 టు 9 AM మన ఉదయపు వేళ కార్యక్రమం మన తొలి రాగాలు

94.6 98.2 మెగా హెర్ట్జ్ మీద ఉదయపు వేళ కార్యక్రమం ఇంకొకసారి గుర్తించుకోండి శ్రోతలారా మన సంగీత ప్రియులారా ఇఫ్ యు హావ్ జస్ట్ ట్యూన్డ్ ఇన్ ఎవరెవరు ఇప్పుడిప్పుడు తమ రేడియో ఆన్ చేసి గుర్తించుకోండి 8 నుంచి 9 దాకా విత్ యువర్ జీ వందన మన తొలి రాగాలు అనే తెలుగు కార్యక్రమం మీరు వింటున్నారు కొనసాగిస్తూ మన కార్యక్రమం టాలీవుడ్ నుంచి మంచి సినీ పాటలతో మీకోసం మీ ఆనందం కోసం దిస్ వీకెండ్ కదా ఇట్స్ వీకెండ్ ఇట్స్ టైమ్ టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ మన ఉదయపు వేళ కార్యక్రమం మీకోసం 9 గంటల దాకా ట్యూన్ చేయండి స్టే కనెక్టెడ్ విత్ యువర్ జీ వందన

ఎనిమిది గంటలు దాటి 22 నిమిషాలైంది. ఇఫ్ యు హావ్ జస్ట్ ట్యూన్డ్ ఇన్, గుర్తించుకోండి శ్రోతలరా, మన ఉదయపు వేళ కార్యక్రమం మన తొలి రాగాలు మీరు వింటున్నారు మధురమైన సినీ పాటలతో. Dedicating this beautiful song, wishing a very good weekend. It's from Vitish, Anshini, Punish, Sitana.

ఆశలు అందమైన క్షణాలు జీవితానికి మధురమైన జ్ఞాపకాలు ఉంటాయి కదా కొన్ని క్షణాలు గడిచిపోతాయి కానీ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి 8 గంటలు దాటి 8:28 దాదాపు అరగంట సేపు అయిపోయింది ఇంకా అరగంట సేపు ఉంది మన కార్యక్రమం ప్రసారం చేయడం

జీవితం గురించి మాట్లాడాలంటే ఎన్నెన్నో ఉన్నాయి కదా. జీవితం మనసు ప్రతిరోజు ఒక కొత్త పాఠం నేర్పుతుంది. సో లైఫ్ టీచర్స్ అస్ ఎ న్యూ లెసన్ ఎవ్రీ డే. గతాన్ని మార్చలేం కానీ భవిష్యత్తును మనమే నిర్మించగలం. As I said, we cannot change the past, but we can build our future. Anandanga undendi, anandanga jeevitam jeevinchandi.

ఎవరితోనూ పోల్చుకోకు నీ జీవితం నీది Do not compare yourself with others as your life is uniquely yours

జన్మదినోత్సవం వస్తే ఎంతో హుషారుగా ఎంతో ఆనందంగా వేచి ఉంటారు కదా. జన్మదినోత్సవం కొత్త ఆశలకు కొత్త ఆనందానికి యొక్క ఆరంభం కావాలి కదా. అలాగే మీ జీవితంలో ప్రతిరోజు ఒక అందమైన వేడుకలా ఉండాలి. మధురమైన జ్ఞాపకాలు మీ జన్మదినోత్సవం జరుపుకుంటారని అనే నమ్మకంతో ప్రతి సంవత్సరం వేచి ఉంటారు మీ జన్మదినోత్సవం జరుపుకోవటానికి. ఎస్, యూ వెయిట్ టు సెలబ్రేట్ ఫర్ యువర్ బర్త్డే ఎవ్రీ ఇయర్ కదా. అండ్ వన్ యువర్ బర్త్డే ఇస్ హియర్, యూ వెయిట్ టు సెలబ్రేట్ విత్ లాట్స్ ఆఫ్ ఎంథూజియాజమ్ అండ్ హ్యాపీనెస్ కదా. So let's dedicate the next song wishing very happy birthday to cousin Daneshree Munya, celebrating her 24th birthday. It's from the whole Bangari Gadu family and specially it's from Kritika, wishing very happy birthday to you. Let's wish a very happy birthday to Vanajakshi Lakshmudu of Dagutia. Especially from Appa Vidyani, from Sharwani, Shrishti, Smruti, from Pinamma, Pidamma, Mawa Silen, from Amma Sandhya, Nana Satyavan, and from your brother Yogesh, from the whole Lakshmudu family, and from me also wishing very happy birthday to you. Wishing lots of happiness and very good health to all those celebrating their birthday. Wishing happy birthday to Vaishvi Dalivadu of Mautaba. It's from Nana Vishwaraj. From your brother Ravansh.

ఎనిమిది గంటల దాదీ 53 నిమిషాలైంది. మన ఉదయపు వేళ మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం మీరు వింటున్నారు. Dedicating this beautiful song to Shritika and Shrishti Rangan of Rivia des Anguilles who are dancing right now. So dedicating this beautiful song to Shritika and Shrishti.

సంగీత ప్రియులారా, సమయం సమీపిస్తున్నది. మన కార్యక్రమం పూర్తి చేయడానికి మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం 8 నుంచి 9 దాకా ప్రసారం చేసి ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ, సో ఇట్స్ వీకెండ్ కదా, గెట్ ఆన్ యూర్ ఫీట్, ఎంజాయ్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ ద బ్యూటిఫుల్ మ్యూజిక్. 9 గంటల దాకా మన తొలి రాగాలు అని తెలుగు కార్యక్రమం వింటూ ఆనందించండి. సో ఇట్స్ టైమ్ టు సే బై బై. వందనా, మీ దగ్గర సెలవు తీసుకుని అవి నైస్ weekend. Take care. Bye-bye. Namaskaram.